దేవతా అం బీజం కం శక్తి రం కీలకం మమ అంగారక ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ నాంగారకం దేవం రక్తాంగం వరభూషణం జానుస్తంభామహస్తాభ్యాం జాపే శుభరపాణినం చతుర్భుజం